నద్యుర్లభం ధనం రూపం నద్యుర్లభం స్వర్గరాజన నద్యుర్లభం భోజనం భింజనం నద్యుర్లభం స్వచ్ఛ అంబర నద్యుర్లభం సూత్ మిత్ర పరాత్ మాధవ నద్యుర్లభం పంత విలాస నద్యుర్లభం పంత విలాస నద్యుర్లభం విద్యా ప్రవీణ నద్యుర్లభం చతుర్చంచల

నద్యుభవం ధనం రూపం నద్యుభవం స్వర్గరాజన నద్యుభవం భోజనం భింజనం నద్యుభవం స్వచ్ఛ అంబర నద్యుభవం సుత్ మిత్ర పరాత పాదవే నద్యుభవం పంత విలాస నద్యుభవం పంత విలాస నద్యుభవం విద్యా ప్రవీణ నద్యుభవం చతుర్చంచల